శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం, శుభాల వ్రతం.

0: గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. వ్రతానికి ఏడో దినానికి చేరి ఉన్నాం. భక్తి అనేది భారం కాదు, అది ఒక వరం. దాన్ని మోయడం కాదు, దానితో జీవించడం నేర్చుకోవాలి. ఈరోజు MBC రేడియో కార్యక్రమంలో మాతో ఉన్నారు కుమారి అశ్రీయసితప గారు. వారి మాటలు, వారి అనుభవాలు మన అందరిలో భక్తి జ్యోతిని మరింత వెలుగుతున్నది అని మా నమ్మకం. ఇప్పుడు ఆమె మాటలు శ్రద్ధగా విందాం.
1: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసినట్టుగా ప్రతి సంవత్సరం మొరిషస్ దేశంలో తెలుగు వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం 40 రోజుల మండల దీక్షను పాటిస్తారు. అసలు ఈ దీక్ష మనకు ఎందుకు అవసరం అంటే, ఈ దీక్ష కేవలం మన మొరిషస్ దేశంలోనే ఉంది. ఈ ఆచారాన్ని మన పూర్వీకులు ఇక్కడ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు మనం ఈ ఆచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. మన సంవత్సరంలో 40 రోజులు మనం స్వామివారికి అంకితం చేస్తున్నాం. 40 రోజులు సాత్విక భోజనం చేస్తున్నాం, 40 రోజులు స్వామివారి నామస్మరణం చేస్తున్నాం, 40 రోజులు స్వామివారి సంకీర్తనలు పాడుతున్నాం. ఈ 40 రోజులు మనం ఎక్కడికి వెళ్ళినా, మన అణువణువున అడుగడుగున స్వామివారి పేరే చెప్తూ ఉన్నాం. ఇలాంటి గొప్ప రోజులు ఈ 40 రోజులు. కానీ ఈ 40 రోజుల్లో మనం కేవలం పూజ చేస్తున్నామని మనం చెప్పుకోలేం. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకు కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ కాదు, ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవం అని పేరును తీసుకుంది, అని పేరుగాంచింది. ఎందుకంటే ఇది నిజంగా ఒక ఉత్సవం, ఉత్సవమే కాదు మహా ఉత్సవం, మహోత్సవంగా మారింది. ఎందుకంటే 40 రోజుల్లో పూజ అనేవి జరుగుతూనే ఉంటాయి, కానీ ఇప్పుడు కొన్ని కొత్త కొత్త విశేషాలు కూడా మన 40 రోజుల వ్రత దీక్షంలో చేరుకోవడం జరిగింది. ఉదాహరణకు 40 రోజుల్లో చాలా గుళ్ళో భజనమాల అనే ప్రక్రియ మొదలైంది. ఈ భజనమాల ఎలా జరుగుతుందంటే, ఒక్కరోజు పగలంతా స్వామివారికి స్వరార్చన చేస్తారు. అంటే స్వామివారికి మన భక్తి, మన సంకీర్తనలు అర్పిస్తూ మన భక్తి భావాన్ని చూపించడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు స్వామివారి కోసం కీర్తనలు పాడుతూనే ఉంటాం. ఈ పగలంతా చాలామంది వచ్చి ఒక్కొక్క గంట పాడతారు. అయితే ఒకవేళ భజనమాల ఒకే మందిరంలో జరిగితే కేవలం ఆ మందిరంలోని సభ్యులు దీన్ని ఆనందిస్తారని అలాంటిది కాదు. ఎందుకంటే పగలంతా కనీసం 10-12 బృందం వాళ్ళు రావాలి. అయితే ఎంత అంటే ఈ దేశమంతటా చాలామందికి అవకాశం దొరుకుతుంది స్వామివారి నామస్మరణం వినడానికి, స్వామివారి అందమైన భజనలు సంకీర్తనలు వినడానికి, వినే అవకాశం అందరికీ కలుగుతుంది. అంతటి గొప్ప ఉత్సవం భజనమాల. అంతేకాకుండా ఈ 40 రోజుల్లో యాత్రలు కూడా జరుగుతాయి. ఇది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఒక మందిరం వాళ్ళు అనుకుంటారు ఈ వ్రతంలో మనం యాత్ర చేస్తాం. అయితే ఏం చేస్తారు, ఒక్కరోజు బహుశా ఒక శనివారం లేదా ఒక ఆదివారం వాళ్ళు ఒక దిక్కులో అనుకోండి, ఉత్తర దిక్కు లేకపోతే దక్షిణ దిక్కు ఒక దిక్కుకి వెళ్ళి ఆ దిక్కులో ఉన్న కనీసం 3, 5 లేదా 7 మందిరాలను దర్శిస్తారు. అయితే అనుకోండి ఒక్కరోజు ఇక్కడ కూడా ఒక మొత్తం రోజుని స్వామివారికి అంకితం చేయడం జరుగుతుంది. ఆ గుడికి వెళ్ళి వాళ్ళు అక్కడ నైవేద్యం లేకపోతే ఏదొక ప్రసాదం, మిఠాయిలు అర్పిస్తారు, స్వామివారి పూజ చేస్తారు, హారతి చేస్తారు, వీలైతే 4 కీర్తనలు కూడా పాడతారు. అంత అద్భుతంగా జరుపుకుంటారు ఈ భజనమాలను, ఈ యాత్రను, క్షమించండి యాత్రను. అయితే ఇది కూడా ఒక ఉత్సవం. యాత్ర తర్వాత ఇప్పుడు కొత్తగా మనకు వచ్చింది కళ్యాణోత్సవం. కొత్తగా కాదు, అసలు మామూలుగా కళ్యాణం అనేది తిరుపతిలో జరుగుతుంది. తిరుపతి తిరుమలలో ప్రతిరోజు స్వామి

0: స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. మనుషులు తమ కోసం పెళ్లి చేస్తారు, కానీ దేవుడి కళ్యాణం లోక కళ్యాణం కోసం జరుగుతుంది. అందుకే దాన్ని శాంతి కళ్యాణం అని కూడా అంటారు. ఈ మధ్య మొరిషస్ దేశంలో కూడా 40 రోజుల దీక్షల్లో చాలా ప్రదేశాలు స్వామివారి అంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుల కళ్యాణం చూసే అవకాశం మనకు కలుగుతుంది. కళ్యాణాన్ని చూస్తున్నప్పుడు మనకు వచ్చే ఆ అనుభూతిని నేను మాటల్లో వ్యక్తీకరించలేను. ఎందుకంటే ఆ కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ మంత్రాలు, ఆ నాదస్వరాలు, ఆ రోజు వాళ్ళు పాడే అన్నమాచార్య సంకీర్తనలు అవన్నీ చూస్తుంటే మన భూలోకంలో ఉన్నట్టు లేదు, మనం వైకుంఠపురంలో ఉన్నట్టు సాక్షాత్ మన ముందే స్వామివారి కళ్యాణాన్ని చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే కళ్యాణంలో కనీసం 2 దంపతులు కూర్చుంటారు. అయితే వాళ్ళు తమ శ్రీ వెంకటేశ్వర స్వామి పెళ్ళి చేసే తమ కొడుకు పెళ్ళి చేసినట్టుంది. అక్కడ ఒక వేరే దంపతులు వాళ్ళు శ్రీదేవి భూదేవి కన్యాదానం చేస్తుంటే తమ సొంత కూతురి కన్యాదానం చేసినట్టుంది. ఇది మీరు తలుచుకోండి ఎంత గొప్ప అనుభవం. మనం పుట్టాము, మనిషిలా పుట్టాము, కానీ దేవుడి కళ్యాణం చూసే అవకాశం, దేవుడి కళ్యాణం చేసే అవకాశం, కన్యాదానం చేసే అవకాశం మనకు కలుగుతుంది. ఎంత అద్భుతంగా ఉంది. పైగా మొరిషస్ దేశంలో మన వ్రతం అంతమైనప్పుడు తెప్పోత్సవం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ కళ్యాణం చేసిన తర్వాత స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక పడవలో, అందమైన పడవలో పెట్టేసి సముద్రంలో తిరగడం జరుగుతుంది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. అందుకే మొరిషస్ దేశంలో మనం చేసిన యాత్ర, భజనమాల, తెప్పోత్సవం, కళ్యాణోత్సవం ఎంతో అందంగా ఉంటుంది. అందుకే అంటున్నా ఇది కేవలం స్వామివారి వ్రత దీక్షకాలం మాత్రమే కాదు, ఇది వ్రత దీక్ష మహోత్సవం. అయితే ఈ మహోత్సవాన్ని అందరూ మనస్ఫూర్తిగా ఆనందిస్తారని ఈ 40 రోజుల మండల దీక్షలో స్వామివారి భక్తి సాగరంలో అందరూ లీనమైపోతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదం. నమస్కారం. హరే శ్రీనివాస.
1: కుమారి అశ్రేయ సీతప్ప గారి ఇచ్చిన ఈ పవిత్రమైన ఉపన్యాసానికి మా కృతజ్ఞతలు. ఇక నేటి కార్యక్రమం కొనసాగిద్దాం శ్రీవారి పాటతో.

0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu. Toli Ragalu.
4: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో అలవాట్లు ప్రకారం

నేను మీ కృతిక హజార్ అయినాను మిమ్మల్ని రంజింప చేయడానికి. ఓ ఎస్, అదే చిరునవ్వు, అదే ఉత్సాహంతో కూడి ఉన్నాం ఇక్కడ మిమ్మల్ని రంజింప చేయడానికి. అయితే ఇవాళ నేను తీసుకువచ్చిన కొన్ని భక్తి పాటలను ఇంకా కొన్ని సినీ పాటలను మీ దినాన్ని ఇంకా కొంచెం స్పైస్ అప్ చేయడానికి, మన దినం అంతా అన్నీ జరుగు ండేమో ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి కదా. ఈ ప్లానింగ్లో మీ దగ్గర ఒక అద్భుతమైన మార్నింగ్ ఉండాలి. ఉదయపు వేళ అన్నీ సరిగ్గానే జరిగిపోతే మీ దినం అంతా అన్నీ సరిగ్గా జరుగుతుంది. అయితే విత్ ద సేమ్ ఎయిమ్, అదే లక్ష్యంతో మనం కూడి ఉన్నాం ఇక్కడ ఆన్ ద రే ఆఫ్ 94 95.6 98.2 మెగాహెర్ట్జ్ పైన.

ప్రియమైన శ్రోతలారా, నిన్ననే నేను మాట్లాడినాం కొంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి, ఇంకా సేవ గురించి. అయితే నేటి కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. అదే భక్తి పాటలతో పాటు ఇంకా భక్తి గురించి కొంతవరకు మాట్లాడటం.

అవునండి సంగీత రసికులారా, భక్తి అంటే కేవలం మాటలు కాదు, అది మన ప్రవర్తనలో కనిపించాలి. అందుకే వెంకటేశ్వరుని భక్తులు మంచి సంస్కారాలను అలవరుచుకోవడానికి ప్రయత్నిస్తారు.

అవునండి శ్రోతలారా, ఈ వ్రత సమయంలో ఇతరులతో వృద్ధుత్వంగా ఉండటం, నిజాయితీగా జీవించడం, దుఃఖంలో కూడా ఆశను కోల్పోకోవడం వంటి విలువను ఈ భక్తి ప్రేరేపిస్తుంది.

వెంకటేశ్వరుని పట్ల ఉన్న భక్తిలో కుటుంబ బాంధవ్యాల బలం కూడా కనిపిస్తుంది. అనేక ఇళ్లలో పెద్దలు ఇచ్చే ఆశీర్వాదంతోనే చిన్నవారు దేవుని గురించి తెలుసుకుంటారు.

పూజ సమయాలలో కలిసి ప్రార్థించడం, కుటుంబంగా తిరుమల దర్శనం గురించి కలలు కనడం, ఇవన్నీ తరాల మధ్య సంబంధాన్ని పెంచుతాయి. తద్వారా వెంకటేశ్వర భక్తి సమాజంలో ఒక సానుకూల ప్రభావాన్ని సృష్టిస్తుంది.

మొత్తం చూస్తే శ్రోతలారా, వెంకటేశ్వరుడు కేవలం ఒక దేవుడిగా కాకుండా జీవితానికి దిశనిచ్చే ఆధ్యాత్మిక మార్గదర్శిగా భక్తులకు కనిపిస్తాడు.

శ్రీ వెంకటేశ్వర స్వామి కృపపై ఉన్న నమ్మకం మనిషిని బలపరుస్తుంది, కష్టకాలంలో కూడా ధైర్యం నింపుతుంది. అందుకే వెంకటేశ్వరుని నామస్మరణం, ఆయనపై భక్తి అనేక మంది హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

భక్తి ద్వారా శాంతి మంచి ఆలోచనలు ధర్మానికి నిశ్శబ్దత పెరుగుతాయని విశ్వాసం. అదే వెంకటేశ్వరుని గురించి చెప్పాలంటే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి మన శ్రీవారి గురించి.

అవునండి శ్రోతలారా, మన మారిషస్ దేశంలో ప్రతి చోట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ జరుగుతున్నది. అయితే మీరు కూడా వెళ్ళండి ప్రతి ఒక్క మందిరాలలో. రాబోయే ఆదివారం నాడు పూజ జరుగుతున్నది. అయితే ఆదివారం 20 సెప్టెంబర్ నెలలో మారిషస్ తెలుగు మహాసభ 9వ శాఖ యూనియో జుక్రై శ్రీ విష్ణు మందిరంలో, మారిషస్ తెలుగు మహాసభ 11వ శాఖ సైంట్యూబియర్ తెలుగు మహాసభలో, మారిషస్ తెలుగు మహాసభ 40వ శాఖ మనిస్ శ్రీరామ మందిరంలో, మారిషస్ తెలుగు మహాసభ ఎమిటాజ్ ఉపాసన తెలుగు సభలో, క్యూపిప్ తెలుగు అసోసియేషన్లో, లమిచే తెలుగు సేవకుల సంఘంలో ఈ చోట్ల పూజ జరుగుతున్నాయి. అయితే మీరు తప్పకుండా వెళ్ళండి శ్రీవారి యొక్క దివ్య ఆశీర్వాదం పొందడానికి.

అవునండి, సంగీత రసికులారా, ఇంకా కొన్ని నిమిషాలున్నాయి మన కార్యక్రమం కోసం. స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాము.

హే సంగీత రసికులారా, నేటి ప్లేలిస్ట్ని మీరు బాగానే మెచ్చుకున్నారని ఆశిస్తున్నాం. పూర్తి చేస్తున్నాం నేటి కార్యక్రమం. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభ దినం. మళ్ళీ కలుసుకుంటున్నాము స్వరాభిషేకం అనే కార్యక్రమంలో మధ్యాహ్న కాలంలో.